0: మన పరిహారం అసంత కావాల్సి ఉన్నటువంటి జాగ్రత్త థెరపీ ఉపచారం సమాజ సురక్ష కోసం
1: మహిళా అధికారులు మరియు సభ్యులు తమ మహిళా
2: సంరక్షణ

0: అనున్నది వంద శాంతి స్వర్ణ టుక్రాయబడ్డ కోసం కంపుతున్నామని శుక్రవారి వచ్చాను కాబట్టి ఆయన మాత్రమే శుక్రవారి కోసాలు చూస్తారు భార్యగా మిస్లీ ఒళ్ళు రాక్యం
1: అది స్వర్ణకు టుక్రాయబడిన కొంతమంది మరి సాకారాన్ని
2: ఖచ్చితంగా ఉంటుంది.

ఆ వైద్యం కోసం వారి మనస్సు స్వాస్థ్యం కార్యక్రమం ద్వారా సాంకేతిక

భార్య పిల్లల్ని ప్రతి తీసుకోవాలి అని సుందరం ఈ 30% అర్జున్ చేసినట్టు శిక్షణ